వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురు మే దేవా సర్వకార్యషు సర్వదా.

0: కరటుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమే దేవా సర్వకార్యషు సర్వదా రుబ్రరు మిల్నే కా మౌకా నహీ మిల్ పా రహా అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ. ప్రత్యేక వ్యక్తి కిసీ న కిసీ రూప్ మే శ్రేష్ఠ హోతా హై, ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠా కో హృదయ సే నమస్కార్ కర్తా హూ. ఫాహున్ రేడియో కే సభీ సున్నే వాలో కో హార్దిక్ సే అభినందన్ కర్తే హువే ఆజ్ హమ్ సబ్ ఫిర్ ఎక్ బార్ ఉపస్థిత్ హో గయే హై స్టూడియో మే ఔర్ కార్యక్రమ్ జ్యోతి కా ప్రకాశ్ లేకర్. ఆజ్ కా విషయ జో ఎక్ బడా సుందర్ విషయ హై జిస్కే బారే మే భీ బాత్చీత్ హోగా. హమ్ పహలే బబ్లీ జీ కో కహతే హై కి అప్నా ఎంట్రీ కరే ఔర్ ఫిర్ కార్యక్రమ్ కో ధీరే ధీరే ఆగే బడాయా జాయేగా.
1: కిసీ కో దిల్ మే బసానా హో तो दिल बड़ा कीजिए, लेकिन किसी के दिल में बसना हो तो स्वयं छोटे हो जाइए. मेरी ओर से सभी सुनने वालों को नमस्कार.
0: तो दोस्तों, जैसे कि अभी आपने सुन लिया है, बबली जी ने अपना एंट्री डाल चुके हैं कार्यक्रम में, तो हम कार्यक्रम को आगे बढ़ाते हैं और आज का कार्यक्रम में कुछ सुंदर सुंदर गीतों के साथ हम सब उपस्थित हुए हैं. तो पहला गीत हम रखते हैं कि तेरी दोस्ती मेरे प्यार.